0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: India, we're coming for you.
1: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
2: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
1: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
3: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
4: Zoho One.
5: Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
6: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
7: Travelopod.
6: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
8: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
1: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
2: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
3: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
4: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
3: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
4: ప్రైవసీ ఎవరికి కావాలండి?
5: If you are not one of these people, you may want to try Zoho One.
6: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: అసలు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు?
1: చెప్పాలే, గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే

0: మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
1: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
2: ప్రైవసీ ఎవరికి కావాలండి?
3: If you are not one of these people, you may want to try Zoho One.
4: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: బడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసిన అదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
0: కంసామిద
1: బై
0: కంసామిదా.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets mein the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
4: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
5: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో,
1: విరిజల్లు రేడియో.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.

0: ఊరు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దంతో ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యూ మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
8: One. Meeto aata, danto paata. Adi meter ver sir.

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పు.
1: చెప్పాలే గాని టోల్ మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసిన అదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
0: కంసామిద
1: బై
0: కంసామిదా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: గాలి, ఆ హోరు, ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్, ఇలా

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఇస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
4: Congratulations, Ricky.
5: Thank you.
4: Putti, thank you kaadu. Koncham naa kosam time istava? Neeto flirt cheyali. Nuvvu naato flirt cheyali. Koncham romantic ga, koncham energetic ga, koncham musical ga.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదంత ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
4: విరిజల్లు రేడియో.

0: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసిన అదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
0: కంసామిద.
1: బై
0: కంసామిదా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets mein the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకు.
1: చెప్పాలే గాని డోల్మియా నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడిపక్లే, చిన్నగా రాసుకో.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: చూరు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
6: Inkendi.
7: మాటలో పడే చూసుకోలేదమ్మే, మిల్లు కూడా వచ్చేసినదే.
6: ఓ కంసామిద.
7: కంసామిదానా? అంటే
6: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద.
7: కంసామిద.
6: బై.
7: కంసామిదా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
6: Ikali Ahuru. ఇవెన్నెల నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా?
7: ఉండిపోదాం.
6: ఎలా? టైం అయిపోతుంది కదా,
7: ఆపేద్దాం.
6: అలా సినిమాల్లోనే అవుతుంది.
7: అయితే అక్కడికే వెళ్దాం.
6: ఏ హీరో అలా ఎలా?
7: ఓ హీరోయిన్.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. విరిజల్లు రేడియో ద్వారా ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. శుభ సందేశం కార్యక్రమం ద్వారా దేవుని యొక్క అత్యధికమైన కృప, దేవుని యొక్క ఆశీర్వాదములు ఎల్లప్పుడూ మీతో ఉండాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాము, కోరుకుంటూ ఉన్నాము. సమయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రేమస్వరూపి అయిన గొప్ప దేవ, ఈ యొక్క ఉదయకాల సమయమున శుభ సందేశం కార్యక్రమంలోకి మమ్మల్ని అందరినీ నడిపించి ఉన్నారు. స్తోత్రములు. వింటూ ఉన్న ప్రతి ఒక్కొక్క లిజనర్ను కూడా పేరు పేరున ఆశీర్వదించండి. ప్రతి ఒక్కొక్కరికి ఉన్న అవసరతలను మీరే తీర్చమని వేడుకుంటూ ఉన్నాం. కార్యక్రమంలో మీ యొక్క వాక్యమును ధ్యానించుకునని ఉంటుండగా స్తుతిగీతములు వింటూ మిమ్మల్ని మహిమపరిచి ఘనపరిచి ఆరాధింపనై ఉంటుండగా మాతో మీకు సన్నిధిని మీ యొక్క తోడ్పాటును ఉంచి నడిపించమని వేడుకుంటూ ఉన్నాం. మా యొక్క ఆత్మీయ జీవితములలో మాకు వృద్ధిని దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. కార్యక్రమాన్ని మొదటి నుంచి చివరి వరకు కూడా మీరే ముందుండి నడిపించి సకల మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకొనమని వేడుకుంటూ ఈ చిన్ని ప్రార్థనను ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బలమైన నామమున బ్రతిమాలి వేడుకొంచుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. గుడ్ మార్నింగ్ లిజనర్స్. విరిజల్లు రేడియో ద్వారా ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. శుభ సందేశం కార్యక్రమంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి దేవుని వాక్యమును ధ్యానం చేసుకుంటూ స్తుతిగీతములు వింటూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఆరాధిస్తూ ముందుకు కొనసాగుదాం. నేటి దినం కోసము ఏర్పరచబడిన వాక్యమును బైబిల్ నుండి చదువుకొని ధ్యానించుకునే ముందు ఒక గానం విందాం. గానం పూర్తయిన తరువాత నేటి దినం కోసము ఏర్పరచబడిన వాక్యమును బైబిల్ నుండి చదువుకొని కార్యక్రమంలోకి ముందుకు కొనసాగుదాం. అప్పటిదాకా ప్లీజ్ స్టే ట్యూన్డ్ అండ్

0: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. విడిజల్లు రేడియో ద్వారా ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమానికి మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరు ఒకవేళ లేటుగా ట్యూన్ చేసుకుని ఉంటే మీకు ఇదే మా యొక్క హార్దిక స్వాగతం. మీకు ప్రార్థన అవసరతలు, ప్రార్థన మనవులు ఉన్నయెడల తప్పకుండా మాకు తెలియపరచండి. మా ఇమెయిల్ అడ్రస్ shubhasandesham@gmail.com. shubhasandesham@gmail.com. శుభ సందేశం కార్యక్రమంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి దేవుని వాక్యమును ధ్యానం చేసుకుంటూ, స్తుతిగీతములు వింటూ, దేవుణ్ణి మహిమపరుస్తూ, ఘనపరుస్తూ, ఆరాధిస్తూ ముందుకు కొనసాగుదాం. నేటి దినం కోసము మనము ధ్యానించుకున్నటువంటి వాక్య భాగము పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి యెహోషువా గ్రంథము 14వ అధ్యాయము 6 నుండి 14 వచనములు.
1: పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి యెహోషువా 14వ అధ్యాయము 6వ వచనం నుండి 14వ వచనం వరకు. యూదా వంశస్థులు గిల్గాలులో యెహోషువా యొద్దకు రాగా, కెనేజీయుడగు ఎపున్నే కుమారుడైన కాలేబు అతనితో ఇలాగు మనవి చేశాను. కాదేశు బర్నేయాలో దైవజనుడైన మోషేతో యెహోవా నన్ను గూర్చియు నిన్ను గూర్చియు చెప్పిన మాట నీవెరుగుదువు. దేశమును వేగుచూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేశు బర్నేయాలో నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను. ఎవరికిని భయపడక నేను చూచినది చూచినట్టే అతనికి వర్తమానం తెచ్చితిని. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగచేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితిని. ఆ దినమున మోషే ప్రమాణం చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండుననెను. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యంలో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్ల వాడను. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలము. యుద్ధము చేయుటకు గాని వచ్చుచూ పోచూ నుండుటకు గాని నాకెప్పటి ఎట్లు బలమున్నది. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము. అనాకీయులను ప్రాకారము గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను. యెహోవా నాకు తోడైయుండిన ఎడ్ల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరచుకుందును. యెపున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించువాడు గనుక యెహోషువా అతన్ని దీవించి అతనికి హెబ్రోను స్వాస్థ్యముగా ఇచ్చాను. కాబట్టి హెబ్రోను ఎపున్నే అను కెనేజీయుని కుమారుడైన కాలేబునకు నేటి వరకు స్వాస్థ్యముగా నున్నది.
0: ప్రభువు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. చదువబడిన వాక్య భాగము యెహోషువా గ్రంథము 14వ అధ్యాయము 6 నుండి 14 వచనములు. ఈ యొక్క వాక్యభాగపు సందర్భము ఏమి అనగా, ఇశ్రాయేలీయులకు నాయకత్వము వహిస్తున్నటువంటి యెహోషువా గారికి అలాగే కెనేజీయుడైన కాలేబు గారికి మధ్యన జరుగుతూ ఉన్నది. వాక్యభాగపు ఆరంభంలో మనము గమనించినట్టయితే యెహోషువా గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనము, యూదా వంశస్థులు గిల్గాలులో యెహోషువా యొద్దకు రాగా, కెనేజీయుడగు యెఫున్నే కుమారుడైన కాలేబు అతనితో ఇలాగూ మనవి చేశాను. ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే ఐగుప్తు ప్రాంతము నుంచి, ఆ యొక్క బానిసత్వము నుంచి విమోచింపబడి ఉన్నారో మోషే గారి నాయకత్వంలో, వారు ఎర్ర సముద్రమును దాటి అరణ్య మార్గమున దాదాపు 40 సంవత్సరములు ప్రయాణించి ఉన్నారు. ఏ రీతిగా అయితే యెహోవా దేవుడు ఇశ్రాయేలీయులకు వాగ్దానం చేసి ఉన్నారో, పాలు తేనెలు

ప్రవహించి దేశమునకు ప్రవేశపెడతాను. ఆ యొక్క దేశమును వారు స్వతంత్రించుకుంటారని ఎప్పుడైతే ఆజ్ఞాపించి ఉన్నారో ఆ యొక్క ఆజ్ఞను అనుసరించి మోషే గారి నాయకత్వంలో దేవుడు అనగా యెహోవా దేవుడు ఇశ్రాయేలీయులను నడిపించుకుంటూ వస్తూ ఉన్నారు. దాదాపు 40 సంవత్సరములు అయి ఉన్న తర్వాత మోషే గారి నుంచి యెహోషువా గారు నాయకత్వం తీసుకొని ఉన్నారు. ఆయన నాయకత్వపు బాధ్యతలు స్వీకరించి ఉన్న తర్వాత ఎన్నో యుద్ధముల్లో పోరాడి శత్రువులపై విజయం పొంది ఏ రీతిగా అయితే యెహోవా దేవుడు ఆజ్ఞాపించి ఉన్నారో ఆ యొక్క దేశమును ఆ యొక్క ప్రాంతమును వారు స్వాధీనపరచుకొనటానికి చాలా దగ్గరలో ఉన్నారు. అప్పటికే చాలా ప్రాంతములను వారి యొక్క ఆధీనంలోకి తీసుకొని ఉన్నారు. ఇంకొన్ని ప్రాంతములు మిగిలి ఉన్నవి. యెహోషువా గ్రంథము 13వ అధ్యాయము మనం గమనించినట్టయితే అనగా మనం చదువుకున్నటువంటి 14వ అధ్యాయానికి ముందు అధ్యాయము 13వ అధ్యాయము 1వ వచనము 6వ వచనము మనము గమనించినట్టయితే యెహోషువా బహుదినములు గడిచిన వృద్ధుడు కాగా యెహోవా అతనికి ఇలాగు సెలవిచ్చెను, నీవు బహుదినములు గడిచిన వృద్ధుడవు, స్వాధీనపరుచుకొనుటకు అతివిస్తారమైన దేశము ఇంకా మిగిలి ఉన్నది. 6వ వచనము 2వ భాగము, కావున నేను నీకు ఆజ్ఞాపించినట్లు నీవు ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా దాని పంచిపెట్టవలెను. ఇక్కడ యెహోషువా గారికి దేవుడు చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నారు. ఇంకా వారు ఆక్రమించుకోవలసిన ప్రాంతము ఇంకా ఉన్నది. ఆ యొక్క ప్రాంతములను ఆక్రమించకముందు నీవు వయసులో వృద్ధుడు అవుతూ ఉన్నావు, కావున ఇశ్రాయేలీలకు నేను ఏదైతే దేశమును వాగ్దానంగిస్తానన్నానో ఆ యొక్క దేశంలో ఉన్న ప్రాంతములన్నీ వారికి విభజించి ఇవ్వాలి అని ఇక్కడ సూచిస్తూ ఉన్నారు. వారికి పంచిపెట్టి ఇవ్వాలి అని సూచిస్తూ ఉన్నారు. దేవుని ఆజ్ఞ చొప్పున యెహోషువా గారు వారు ఎప్పుడైతే గిల్గాల్ ప్రాంతమునకు చేరుకుని ఉన్నారో ఇశ్రాయేలీల్లో 12 గోత్రముల పెద్దలను పిలిచి వారికి ఏ రీతిగా అయితే యెహోవా దేవుడు ఆజ్ఞ ఇచ్చి ఉన్నారో ఆ యొక్క ప్రాంతములను వారికి పంచిపెట్టి ఇవ్వటానికి సిద్ధపడుతూ ఉన్నారు. ఇశ్రాయేలీలు యెహోషువా గారి నాయకత్వంలో ఎరికో ప్రాంతమును స్వాధీనపరుచుకొని ఉన్నారు. దేవుడి యొక్క గొప్ప ఆశ్చర్యకార్యం ద్వారా ఎరికో గోడలు కూలి ఉన్నవి. ఎరికో ప్రాంతమును వారు స్వాధీనపరుచుకొని ఉన్నారు. ఆ తర్వాత ఆయి అనేటువంటి ప్రాంతమును కూడా వారు స్వాధీనపరుచుకొని ఉన్నారు. యెహోషువా గ్రంథము 9 నుండి 12 అధ్యాయముల్లో మనం గమనించినట్టయితే వారు అనేక మార్లు శత్రువులపై పోరాడి విజయము పొంది ఉన్నారు. ఇక పోరాటములన్నిటిలో కూడా యెహోవా దేవుని యొక్క గొప్ప తోడ్పాటు వారితో ఉండబట్టి వారు అనేక విజయములు పొంది ఉన్నారు. యెహోషువా గ్రంథము 13వ అధ్యాయం వచ్చేసరికి యెహోవా దేవుడు మరి వారికి వాగ్దానం చేసిన దేశమును స్వాస్థ్యంగా ఇవ్వనై ఉన్నారు. గనక ఆ యొక్క ప్రాంతములను వారికి పంచిపెట్టి ఇమ్మని సూచించి ఉన్న ప్రకారము యెహోషువా గారు సిద్ధపడుతూ ఉన్నారు. మరి ఈ యొక్క ప్రక్రియలో కాలేబు అనేటువంటి ఆ యొక్క జనసమూహముల్లో మరి 12 గోత్రములు ఉన్నవి. ఈ 12 గోత్రములు కాక ఆయన కెనిజీయుడు అని పిలువబడుతూ ఉన్నారు. మనం చదివినటువంటి వాక్య భాగంలో ఆయన్ని ఏ రీతిగా సంబోధిస్తూ ఉన్నారనంటే యెహోషువా గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనము, యూదా వంశస్థులు గిల్గాలులో యెహోషువా యుద్ధకు రాగా కెనిజీయుడగు యెఫున్నే కుమారుడైన కాలేబు అతనితో ఇలాగూ మనవి చేశాను. ఇక్కడ కెనిజీయుడగు యెఫున్నే కుమారుడైన కాలేబు అని ఆయన గురించి సంబోధిస్తూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో కెనిజీయుల గురించి మొట్టమొదటిగా ఆదికాండము 15వ అధ్యాయము 18-19 వచనముల్లో ప్రస్తావింపబడి ఉన్నది. వారు ఇశ్రాయేలుకు లేకపోతే యూదులకు సంబంధించిన వారు కారు, వారు అన్యులు. మరి కాలేబు గారు మనము వాక్య భాగంలో చూసి ఉన్న రీతిగా ఏ రీతిగా ఇశ్రాయేలులతో పాటు ఉన్నారో అంత వివరంగా తెలియపరచబడలేదు. కానీ దేవుడు ప్రతి ఒక్కొక్కరి పట్ల ఉద్దేశం కలిగి ఉన్నారు.
ఆయన కేవలం ఇశ్రాయేలీయులకు యూదులకు దేవుడు కారు గాని యావత్ ప్రపంచానికి సృష్టికి ఆయన దేవుడు. ఇశ్రాయేలీయులతో పాటు అనేక మంది అన్యులు దేవుని యొక్క గొప్ప మహిమను చాటి చెప్పటానికి అనేక మంది వ్యక్తుల గురించి మనము బైబిల్ గ్రంథంలో చూడవచ్చు. ఉదాహరణకు రాహాబు అనేటువంటి ఆమె, ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు యొక్క దేవుని ఆజ్ఞ ప్రకారము శత్రువులపై వారు యుద్ధములు చేస్తూ ఉన్నారో వారికి సహకరించి ఉన్నారు. రాహాబు అనేటువంటి ఈ యొక్క స్త్రీ, ఆమె అన్యురాలై ఉన్నప్పటికీ కూడా దేవుని అందల విశ్వాసం కలిగి, మరి దేవుడు ఏ రీతిగా అయితే వారి పక్షము నుండి వారిని నడిపిస్తున్నారో ఆ యొక్క విషయముల గురించి బహుశా గ్రహించి ఉన్నారో తెలుసుకొని ఉన్నారో, కానీ ఆమె అన్యురాలై ఉన్నప్పటికీ కూడా ఇశ్రాయేలీయులకు సహకరించి ఉన్నారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరముల తర్వాత రూతు అనేటువంటి ఆమె కూడా అన్యురాలై ఉన్నప్పటికీ, మోయాబు ప్రాంతమునకు చెంది ఉన్నవారై ఉన్నప్పటికీ, ఆమె తర్వాత తరముల ద్వారా క్రీస్తు యేసు ప్రభువారు అదే లీనియేజీలో అదే వంశావళిలో ఆయన జన్మించి ఉన్నారు. మరి ఇక్కడ మనము కాలేబు గారి గురించి కూడా వాక్య భాగములో గమనిస్తూ ఉన్నాం. ఆయన కెనెజీయుడు, కానాను ప్రాంతమునకు సంబంధించి ఉన్నవాడు. మరి ఆయన యెహోషువా గారి వద్దకు వచ్చి ఆయనకు స్వాస్థ్యము గురించి మనవి చేసుకుంటూ ఉన్నారు. దేవుడైతే ఇశ్రాయేలులో ఉన్నటువంటి 12 గోత్రములకు కూడా ఈ యొక్క దేవుడు ఏదైతే ఆజ్ఞాపించి ఉన్నారో, పాలు తేలిని ప్రవహించి దేశమును ఆ యొక్క ప్రాంతములను వారికి పంచిపెట్టమని తెలియపరుస్తూ ఉన్నారు. మరి అదే రీతిగా ఆ సమయంలో ఎప్పుడైతే యెహోషువా గారు సిద్ధపడుతూ ఉన్నారో ఈ యొక్క ప్రాంతములను వారికి పంచిపెట్టి ఇవ్వటానికి, కాలేబు గారు కూడా తాను తన యొక్క మనవిని యెహోషువా గారి ముందు ఉంచుతూ ఉన్నారు. ఈ సందర్భంలో కాలేబు గారు తన యొక్క మనవిని యెహోషువా గారి ముందు ఉంచడం గురించి మనం కొంత ఆలోచన చేసి ఉన్నట్టయితే, మొట్టమొదటిగా సంఖ్యాకాండంలో 14:24 గమనించి ఉన్నట్టు, నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములు అతని ప్రవేశపెట్టేదను. ఈ యొక్క విషయమును యెహోవా దేవుడు మోషే గారితో తెలియపరుస్తూ ఉన్నారు. 12 ఏదైతే ప్రాంతము యెహోవా దేవుడు వారికి స్వాస్థ్యముగా ఇవ్వనై ఉన్నారో, వారు రహస్యంగా వెళ్ళి ఆ యొక్క ప్రాంతమును చూసి రావటానికి 12 వెళ్ళి ఉన్నారు. ఆ యొక్క 12 10 నెగిటివ్ రిపోర్ట్ తెచ్చి ఉన్నారు. కానీ యెహోషువా గారు, కాలేబు గారు అయితే, మరి ఆ యొక్క ప్రాంతమును మనం స్వాధీనపరచుకోగలము అని చాలా పాజిటివ్ రిపోర్ట్ తెస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో యెహోవా దేవుడు మోషే గారితో కాలేబు గురించి తెలియపరుస్తూ ఉన్నారు. ఆయన మంచి మనసు కలిగి పూర్ణ మనస్సుతో యెహోవా దేవుణ్ణి అనుసరిస్తూ ఉన్నారని స్వయంగా యెహోవా దేవుడే తెలియపరుస్తూ ఉన్నారు. హెబ్రీయుల గ్రంథము 10:23 గమనించినట్టయితే, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనక మనము నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందము. కాలేబు గారికి ఉన్నటువంటి విశ్వాసము ఏ రీతిగా ఉన్నది అంటే, యెహోవా దేవుడు ఏదైతే ఆజ్ఞ ఇస్తారో అది తప్పకుండా జరుగుతుంది, అది మన జీవితంలో నెరవేరుతుంది అన్న గొప్ప విశ్వాసము కలిగినటువంటి వ్యక్తి. యాకోబు గ్రంథము 1:6 మనం గమనించినట్టయితే, మనం విశ్వాసంతో వేడుకొనాలి అని తెలియపరుస్తూ ఉన్నది. మరి యాకోబు గారు ఇశ్రాయేలీయులతోనే ఉన్నారు, ఈ యొక్క పోరాటముల్లో వారితోనే ఉన్నారు. వాక్యంలో మనం గమనించినట్టయితే దాదాపు 45 వారితోనే ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఇక్కడ కాలేబు గారు మనవి చేసుకున్నటువంటి విధానం గురించి మనము గమనించి ఉన్నట్టయితే, దేవుని సన్నిధిలో ఏ రీతిగా అయితే మనము మన విన్నపములను తెలియపరుస్తామో ప్రార్థన ద్వారా, ఆ రీతిగా మనవి చేసుకోవటం గురించి సూచిస్తూ ఉన్నది. అనగా దేవుని సన్నిధిలో మనము ఏ రీతిగా ప్రార్థించగలము. ఇక్కడ కాలేబు గారు మనకి
చక్కని ఉదాహరణను ఇస్తూ ఉన్నారు. దేవుని యొక్క ఏర్పరిచిన సమయం బట్టి ఆయన గొప్ప సంకల్పములు ప్రతి ఒక్కొక్కరి జీవితముల్లో నెరవేరుతా ఉంటాయి. మనకు అవసరములు ఉన్నప్పుడు, మనకి ఏదన్నా కావాలి, లేకపోతే మన జీవితంలో ఈ రీతిగా జరగాలి, మరి దేవుని సన్నిధిలోకి వెళ్ళి వేడుకుందాం. వేడుకునే ముందు మరి కాలేబు గారికి ఉన్నటువంటి గొప్ప గుణము ఏమి అనగా, దేవుడు ఏదైతే ఆజ్ఞ ఇస్తారో అది నెరవేరుస్తారు అన్న గొప్ప విశ్వాసము, గొప్ప నమ్మకము ఆయనకి ఉన్నది. ఈ 45 సంవత్సరములు కూడా దేవుడు ఏదైతే వారికి వాగ్దానం చేసి ఉన్నారో అది తప్పకుండా దయచేస్తారు అన్న గొప్ప విశ్వాసంతో ఉన్నారు. దేవుని యొక్క ఏర్పరిచిన టైమింగ్ గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనంలో మరి దేవుడు నిర్ణయించిన సమయానికి అన్నీ కూడా చక్కగా జరుగుతాయి అని అర్థం వచ్చేలాగా మనకు ఆ వాక్యము తెలియపరుస్తూ ఉన్నది. మరి కాలేబు గారు యెహోషువా గారి వద్దకు వచ్చి మనవి చేసుకొనటము, మనము ప్రార్థనలు చేసుకుంటూ ఉన్నప్పుడు ఏ రీతిగా మనము ప్రార్థించగలము, ఆ యొక్క ప్రార్థనకు ఎటువంటి విధమైన సిద్ధపాటు ఉండాలి, ప్రార్థన ఏ రీతిగా చేయాలి అన్న విషయముల గురించి కూడా కొంత మనకి తెలియపరుస్తున్నది. కాలేబు గారు యెహోషువా గారి ఎదుట మనవి చేసుకున్నటువంటి విధానము, 1 యోహాను 3:21 ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడ్ల దేవుని ఎదుట ధైర్యము కలవారమగుదము, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనము ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకునని వాక్యములో ఉన్నది. ఇక్కడ ముఖ్యమైన విషయము మన హృదయము మన యందు దోష ఆరోపణ చెయ్యని ఎడ్ల దేవుని ఎదుట ధైర్యము కలవారమగుదము. కాలేబు గారు మొదటి నుంచి కూడా దేవుని అందలి పూర్ణ మనసు ఉంచినటువంటి వ్యక్తి, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి, పూర్ణ మనసుతో దేవుణ్ణి అనుసరిస్తూ ఉన్నారని దేవుడు ఆయన గురించి సెలవిస్తూ ఉన్నారు. మరి ఆయన హృదయం కూడా దేవునికి అంగీకారంగానే ఉండి ఉంటుంది అని మనము భావించవచ్చు. ఆ కారణం చేతనే మరి ఎంతో నమ్మకంగా ఉన్నారు దేవుని సన్నిధిలో. మరి దేవుడు ఏదైతే ఆజ్ఞాపించి ఉన్నారో ఆ యొక్క ఆజ్ఞ చెప్పునే అన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. వారు ఇంకొద్ది కాలంలో దేవుడు ఏదైతే స్వాస్థ్యంగా ఇస్తానన్న దేశమును ఆ యొక్క ప్రాంతమును వారు స్వాధీనపరచుకుననే ఉన్నారో ఆ యొక్క సమయము వచ్చినప్పుడు ఆయన మనవి చేసుకుంటూ ఉన్నారు. మరి మనము దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థనలు చేస్తూ ఉన్నప్పుడు మన హృదయము ఏ స్థితిలో ఉన్నది, మన హృదయము మన యందు ఆరోపణ చేస్తూ ఉన్నదా, లేకపోతే మన హృదయము దేవునికి అంగీకారంగా ఉన్నదా, ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అలాగే 21వ వచనము 1 యోహాను 3:21 మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనము ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. మన ప్రార్థనలకు జవాబు దొరకాలి అంటే ఇది 21వ వచనంలో మనకి స్పష్టంగా తెలియపరచబడుతూ ఉన్నది. ఆయన ఆజ్ఞలను గైకొనాలి, ఆయన దృష్టికి ఇష్టమైనవి చెయ్యాలి. మరి రెండు కూడా కాలేబు గారు నెరవేర్చి ఉన్నట్టు మనము తెలుసుకొనవచ్చు. ఎందుకననంటే ఇశ్రాయేలీయులు ఈ అరణ్య మార్గము గుండా వెళ్తున్నప్పుడు ఎంతోమంది సణుక్కుని ఉన్నారు, వారు వాగ్దానం చేసిన దేశంలోనికి ప్రవేశింపలేకపోయి ఉన్నారు. ఏదైతే ప్రాంతమును రహస్యంగా వారు పరిశీలించి రావాలో 10 మంది అవిశ్వాసముతో దేవుని యందు నమ్మకము ఉంచక వారి యొక్క స్వంత ఆలోచనలను యెహోషువా గారికి అలాగే కాలేబు గారికి తెలియపరుస్తూ మరి మోషే గారి ముందు కూడా వారు తెలియపరుస్తూ ఉన్నారు. ఆ యొక్క ప్రాంతంలో మనకు చాలామంది శత్రువులు ఉండవచ్చు, ఆ యొక్క ప్రాంతమును మనము ఆక్రమించుకోలేమో ఏమో అని ప్రస్తావిస్తూ ఉన్నారు. కానీ కాలేబు గారు యెహోషువా గారైతే
దేవుడు ఏదైతే ఆజ్ఞాపించి ఉన్నారో మనకి ఇస్తానని, అది మనం స్వతంత్రించుకుంటాం, మనం స్వాధీనపరచుకుంటామని ఎంతో గొప్ప నమ్మకంతో తెలియపరచి ఉన్నారు. యెహోషువా గ్రంథము 14:6-14 తాలేబ్ గారు చేస్తున్నటువంటి విజ్ఞాపన, ఆయన చేస్తున్నటువంటి మనవి మనకొక రోల్ మోడల్ లాగా ఆయన కనపడుతూ ఉన్నారు. ప్రార్థన ఏ రీతిగా చేయాలి, దేవుని సన్నిధిలో దేవుని ఆజ్ఞ చొప్పున నడుచుకుంటూ దేవునికి ఇష్టముగా జీవిస్తూ మన హృదయమును దేవునికి అంగీకారంగా ఉంచుకొని ఉన్నప్పుడు మన ప్రార్థనలకు తప్పకుండా జవాబులు దొరుకుతాయి. మన హృదయము దేవునికి ఏ రీతిగా అంగీకారంగా ఉంచుకునగలము, మనము ఎప్పుడైతే రక్షణ మార్గం కలిగి ఉంటామో పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి మన హృదయమును దేవునికి అంగీకారంగా ఉండేలాగా నడిపిస్తారు. రక్షణ మార్గం కలిగి ఉండాలి అని అంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనం చేసినటువంటి పాపముల మీదమే పశ్చాత్తాపడి మన పాపములను ఒప్పుకొని క్రీస్తు యేసు ప్రభువారు సిలువ మరణపై చిందించినటువంటి పవిత్ర రక్తం ద్వారా మన పాపములన్నీ కడిగివేయబడతాయని గట్టిగా విశ్వసించి పశ్చాత్తాపముతో దేవుణ్ణి క్షమించమని వేడుకొని ఉన్నప్పుడు, క్రీస్తు యేసు ప్రభువారిని స్వంత రక్షకునిగా అంగీకరించి ఉన్నప్పుడు మనం రక్షణ మార్గం కలిగి ఉన్నవారిగా ఉంటాము. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి దేవునికి అంగీకారంగాను దేవునికి ఇష్టపూర్వకంగాను మనం జీవించడానికి ఆయన ప్రతి విషయంలోనూ మనకు ఆజ్ఞలను అనుగ్రహించి మనకు ఆజ్ఞాపించి మనల్ని గైడ్ చేసి మనల్ని నడిపిస్తారు. మరి ఏ రీతిగా అయితే కాలేబు గారు దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని ఉన్నారో, ఏ రీతిగా అయితే ఆయన దేవునికి ఇష్టముగా నడుచుకొని ఉన్నారో, ఏ రీతిగా అయితే తన హృదయము దేవునికి అంగీకారంగా ఉంచుకోగలిగి ఉన్నారో, ఆ రీతిగా కూడా దేవుడు తన అత్యున్నతమైన కృపను మనపై ఉంచి నడిపించాలని మనము దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడల్లా కూడా ఈ రీతిగా ప్రార్థన చేసి ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మన మనవులను విని మనకు జవాబులను అనుకరిస్తారు. ఈ యొక్క వాక్యములను ఇంకనో ధ్యానం చేసుకుంటూ కార్యక్రమంలోకి ముందుకు వెళ్లే ముందు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ సమయంలో గానం విందాం. గానం పూర్తయిన తర్వాత తర్వాయి వాక్యములను ధ్యానం చేసుకుంటూ కార్యక్రమంలోకి ముందుకు కొనసాగుదాం. అప్పటిదాకా ప్లీజ్ స్టే ట్యూన్ అండ్ కంటిన్యూ లిజనింగ్ శుభ సందేశం.

వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. విరిజల్లు రేడియో ద్వారా ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమానికి మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరు ఒకవేళ లేటుగా ట్యూన్ చేసుకొని ఉంటే మీకు ఇదే మా యొక్క హార్దిక స్వాగతం. మీకు ప్రార్థన అవసరతలు, ప్రార్థన మనవులు ఉన్నాయట్లా తప్పకుండా మాకు తెలియపరచండి. మా ఈమెయిల్ అడ్రస్ shubhasandesham@gmail.com shubhasandesham@gmail.com. శుభ సందేశం కార్యక్రమంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి దేవుని వాక్యమును ధ్యానం చేసుకుంటూ స్తుతి గీతములు వింటూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఆరాధిస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నాం. నేటి దినం కోసము మనము ధ్యానిస్తున్నటువంటి వాక్య భాగము పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి యెహోషువ గ్రంథము 14:6-14 బ్రేక్కు మునుపు కాలేబు గారు ఈ యొక్క వాక్య భాగములో ఏ రీతిగా అయితే యెహోషువ గారి సమ్ముఖములో ఇశ్రాయేలీయుల పెద్దల సమ్ముఖములో ఏ రీతిగా మనవి చేసుకుంటూ ఉన్నారో, దేవుడు ఆజ్ఞాపించిన దేశమును స్వాతంత్రించుకునే ముందు వారు ఆ యొక్క ప్రాంతమును విభజించి ఒకరికి ఒకరు మరి వారు షేర్ చేసుకుంటున్నారు, పంచుకుంటూ ఉన్నారు దేవుని ఆజ్ఞ చొప్పున. మరి ఈ సమయంలో కాలేబు గారు తన మనవిని ప్రస్తావిస్తూ ఉన్నారు. యెహోషువ గ్రంథము 14:6-9 ఒకసారి గమనించి ఉన్నట్టయితే, యూదా వంశస్థులలో గిల్గాలులో యెహోషువ యొద్దకు రాగా కెనేజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబు అతనితో ఇలాగూ మనవి చేశాను, కాదేశు బర్నేయాలో దైవజనుడైన మోషేతో యెహోవా నన్ను గుర్చియు నిన్ను గుర్చియు చెప్పిన మాట నీవెరుగుదువు. దేశమును వేగుచూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేశు బర్నేయాలో నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్లవాడను. ఎవరికిని భయపడక నేను చూచినది చూచినట్టే అతనికి వర్ధమానము తెచ్చితిని. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగు చేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించితిని. ఆ దినమున మోషే ప్రమాణం చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించితివు గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకు ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండును అనెను. ఇక్కడ కాలేబు గారు మనవి చేసుకుంటున్నారు. కాలేబు గారు ఏ రీతిగా ఇశ్రాయేలీల మధ్యలో ఉన్నారు, లేకపోతే ఆయన అన్యుడై ఉన్నప్పటికీ ఇశ్రాయేలీల్లో ఏ రీతిగా కలిసి ఉన్నారు, ఆ యొక్క విషయముల గురించి మనం కొంత చూసుకుని ఉన్నాం. కాలేబు గారు కెనిజీయుడై ఉన్నప్పటికీ కూడా ఆయన ఇశ్రాయేలీయుడు కాకపోయి ఉన్నప్పటికీ దేవుని దృష్టిలో ఆయన దేవునికి ఇష్టముగా దేవుని ఇష్టానుసారంగా జీవించినవాడుగా మనకి వాక్యము కనపడుతూ ఉన్నది. ఆయన శత్రువుల గురించి ఎప్పుడు భయపడలేదు, అలాగే శత్రువులను చూసి వారు బలంగా ఉన్నారు, మనకంటే బలాఢ్యులుగా ఉన్నారు, వారి నుంచి మనకి చాలా ఆబ్స్టకల్స్ ఎదురవుతాయి, మనకి ప్రతిఘటన ఎదురవుతూ ఉంటుంది అని శత్రువుల గురించి ఆలోచించకుండా దేవుడు ఆజ్ఞ ఇచ్చి ఉన్నారు, దేవుడు ఆజ్ఞ ఇచ్చి ఉన్నది తప్పకుండా నెరవేరుతుంది అన్న గొప్ప విశ్వాసంతో సాగి ఉన్నటువంటి వ్యక్తిగా మనము ఆయన గురించి తెలుసుకొనవచ్చు. అదే రీతిగా దేవుడు వారి జీవితంలో ఉన్నటువంటి ప్రణాళిక తప్పకుండా నెరవేరుతుంది అని నమ్మి ఉన్నటువంటి వ్యక్తి. యెహోషువ గ్రంథము 14:11-12 మోషే నన్ను పంపిన నాడు నాకు ఎంత బలమో నేటి వరకు నాకు అంత బలము, యుద్ధము చేయుటకు గాని వచ్చుచు పోవుచు నుండుటకు గాని నాకు ఎప్పటి ఎట్లు బలమున్నది. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము, ఆనాకీయులను ప్రాకారము గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినపడెను. ఇక్కడ కాలేబు గారు దేవుని అందే నమ్మకం ఉంచుతూ ఉన్నారు. అలాగే ఆయన ఇంకొక విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు. ఏమని అనంటే, ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు అరణ్య మార్గం గుండా వెళ్ళి ఉన్నారో అప్పటికీ ఆయనకి 40 సంవత్సరములు. మరి ఎప్పుడైతే వారు ఆ యొక్క ప్రాంతమును దేవుడు అనుగ్రహించేటువంటి ప్రాంతమును పంచుకుంటూ ఉన్నారో దేవుని ఆజ్ఞ చొప్పున, ఆ సమయానికి కాలేబు గారికి 85 ఏండ్లు 85 సంవత్సరములు
మరి ఆనాటి నుండి నేటి వరకు కూడా అదే బలము కలిగి ఉన్నాను అని ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని యందు నిలిచిన వారికి ఎప్పుడు దేవుని యొక్క బలము తోడ్పాటుగా ఉంటూ ఉంటుంది. బహుశా కాలేబ్ గారు ఇక్కడ తాను శారీరకంగా బలంగా ఉన్నారని ఆయన శరీరంపై ఆధారపడి చెప్పట్లేదు, కానీ దేవునికి ఇష్టడిగా ఉన్నారు, దేవుని ఆజ్ఞానుసారంగా నడుస్తూ ఉన్నారు, దేవుని యొక్క బలము ఆయనతో పాటు ఉంటుంది. అలాగే ఆనాకీయులను ప్రాకారం గల పట్టణములను కూడా ఆయన స్వతంత్రించుకుంటాను, దేవుని యొక్క తోడ్పాటుతో ఆ యొక్క ప్రాంతములను స్వాధీనపరచుకుంటానని ఆయన గొప్ప విశ్వాసముతో తెలియపరుస్తూ ఉన్నారు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనములు గమనించినట్టయితే, దేవుడు యందు మనము ఏ రీతిగా విశ్వసించాలి, దేవుని యొక్క ఆజ్ఞ చొప్పున మనము ఏ రీతిగా నడుచుకునివ్వాలి, మన స్వంత ఆలోచనలు స్వంత నిర్ణయాలపై ఆధారపడకుండా దేవునికి ఎప్పుడైతే మన మార్గములను అప్పగిస్తామో ఆయనే మనల్ని నడిపిస్తారని సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనములు తెలియపరుస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మనతో ఉండి మనల్ని నడిపిస్తారో మనకు అదే బలము. దేవునికి ఇష్టమైన రీతిలో మనం జీవిస్తాము, దేవుని ఆజ్ఞానుసారంగా మనము జీవిస్తాము. మరి కాలేబ్ గారు ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నారు, 85 ఏండ్లు వచ్చినా సరే దేవుడు అనుగ్రహించేటువంటి బలముపైనే ఆధారపడి అప్పటికీ నాకు ఎంత శక్తి ఉన్నదో ఈనాటికి కూడా అదే శక్తి ఉన్నది. ఏదైతే 40 ఏళ్ల ప్రాయంలో దేవుని యందు ఆయన విశ్వాసం కలిగి ఉన్నారో, ఆ యొక్క విశ్వాస జీవితంలో మరి 85 ఏండ్ల ప్రాయంలో కూడా ఎక్కడా బలహీన పడక దేవునికి మరింత సమీపంగా మరింత దగ్గరగా జీవిస్తున్నటువంటి వ్యక్తిగా ఆయన గొప్ప సాక్ష్యపు మాటలను ఆయన తెలియపరుస్తూ ఉన్నారు. దేవుని యందు ఆయన భయభక్తులు కలిగి ఉన్నారు, దేవుని యందు విశ్వాసం ఉంచుతూ ఉన్నారు, అలాగే దేవుని యొక్క గొప్ప ప్రణాళికలు వారి జీవితంలో నెరవేరుతాయని గొప్ప నమ్మకంతో ఉన్నారు. మరి మన జీవితంలో మనము మన యొక్క ఆలోచనలు లేకపోతే దేవునితో మనకున్నటువంటి సహవాసము ఏ రీతిగా ఉన్నది అన్న విషయము మనము ఒకసారి ఆలోచన చేసుకున్నట్టయితే, దేవునితో సహవాసములో మనము దేవునికి దగ్గరగా ఉన్నామా దూరముగా ఉన్నామా? కాలేబ్ గారు అయితే 40 ఏండ్ల ప్రాయంలో ఏదైతే విశ్వాసం కలిగి ఉన్నారో ఆ యొక్క విశ్వాసంలోనే కొనసాగుతూ దేవుని యందు బలపడుతూ 85 ఏండ్ల ప్రాయంలో కూడా అదే బలం కలిగి ఉన్నారు అని ఆయన తెలియపరుస్తూ ఉన్నారు. మనకి కూడా అదే అటువంటి అవకాశమే వచ్చి ఉన్నట్టయితే మనము గడిచిన సంవత్సరములకు ముందు ఏ రీతిగా దేవునిలో ఉన్నాము, మరి ఇప్పటికీ కూడా మనము అదే సాక్ష్యము ఇవ్వగలమా? దేవునిలో ఇంకనూ బలపడ్డామా? దేవునిలో ఇంకా బలపడి దేవుడిచ్చేటువంటి శక్తిని మనము పొంది ఉన్నామని సాక్ష్యం ఇవ్వగలమా? ఒకసారి ఆలోచన చేసుకుందాం. కాలేబ్ గారు పలుకుతున్నటువంటి మాటలు మనకి చాలా స్ఫూర్తినిస్తూ ఉన్నాయి. ఏ రీతిగా మనము దేవునితో దేవుని సహవాసంలో ఎదగాలి, దేవుని పట్లే మనము మన యొక్క ప్రయారిటీస్ అన్నీ పెట్టుకోవాలి, దేవునిపైనే మన దృష్టి ఉంచాలి, దేవుని వైపే చూస్తూ మనము ముందుకు నడవాలి, ఆ యొక్క విషయములను తెలియపరుస్తున్నాయి ఈ యొక్క వాక్యములు. యెహోషువా గ్రంథము 14వ అధ్యాయము 11-12 వచనములు దేవుడు ఏదైతే వాగ్దానం చేసి ఉన్నారో తప్పకుండా అనుగ్రహిస్తారని గొప్ప విశ్వాసముతో ఉన్నారు. మనం కూడా దేవుని అందే నిరీక్షణ ఉంచి ఉన్నట్టయితే మనము బలము పొందుతాము. బైబిల్లో ఒక వాక్యం ఉన్నది కదా, ఆయన కోసం మనము నిరీక్షించి ఉన్నట్టయితే మనల్ని ఎత్తైన స్థలముల్లో ఆయన ఉంచుతారు, మనకి ఆయనే బలము అనుగ్రహిస్తారు. మనం ఎప్పుడు కూడా సొమ్మసిల్లి పడిపోకుండా మనకి శక్తినిచ్చే మనల్ని నడిపించే దేవుడుగా ఉన్నారు. మరి కాలేబ్ గారు తెలియపరచన్న రీతిగా మనం కూడా దేవుని అందరి విశ్వాసం ఉంచి దేవుని అందరి విశ్వాసంలో మరింత బలపడుతూ దేవునికి ఇష్టమైన రీతిలో మనం జీవించి ఉన్నప్పుడు తప్పకుండా మనము నూతన బలం పొందుతాము, దేవుడిచ్చే శక్తితో మన ముందుకు కొనసాగగలము. ఈ యొక్క వాక్యములను ఇంకను ధ్యానించుకొని కార్యక్రమాన్ని ముగించుకునే ముందు ఒక గానం విందాం. గానం పూర్తయిన తర్వాత తరువాయి వాక్యములను ధ్యానం చేసుకొని కార్యక్రమాన్ని
ముగించుకుందాం. అప్పటిదాకా ప్లీజ్ స్టే ట్యూన్డ్ అండ్ కంటిన్యూ లిజనింగ్. శుభ సందేశం.

0: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. వెరిజల్లు రేడియో ద్వారా ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమానికి మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరు ఒకవేళ లేటుగా ట్యూన్ చేసుకుని ఉంటే మీకు ఇదే మా యొక్క హార్దిక స్వాగతం. శుభ సందేశం కార్యక్రమంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి దేవుని వాక్యమును ధ్యానం చేసుకుంటూ స్తుతిగీతములు వింటూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఆరాధిస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నాం. నేటి దినం కోసము మనము ధ్యానిస్తున్నటువంటి వాక్య భాగము పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి యెహోషువా గ్రంథము 14వ అధ్యాయము 6 నుండి 14 వచనములు. బ్రేకుకు మునుపు 12వ వచనం వరకు కొంత ధ్యానం చేసుకుని ఉన్నాం. మరి కాలేబ్ గారు ఏ రీతిగా ఇశ్రాయేలీయులు దేవుడు వాగ్దానం చేసి ఉన్న రీతిగా ఆ యొక్క ప్రాంతములను స్వాధీనపరచుకొని పంచుకుంటూ ఉన్నారో ఆ సమయంలో కాలేబ్ గారు మనవి చేసుకుంటూ ఉన్నారు. యెహోవా సెలవిచ్చిన రీతిగా ఆ యొక్క కొండ ప్రాంతమును తనకిమ్మని తెలియచేసుకుంటూ ఉన్నారు. ఆ యొక్క ప్రాంతము హెబ్రోను ప్రాంతము. యెహోషువా గ్రంథము 14వ అధ్యాయము 13-14 వచనములు. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీయులైన దేవుడైన యెహోవాను నిండు మనస్త అనుసరించిన వాడు గనుక యెహోషువా అతన్ని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను. కాబట్టి హెబ్రోను యెఫున్నె అను కెనేజీయుని కుమారుడైన కాలేబునకు నేటి వరకు స్వాస్థ్యముగా ఉన్నది. హెబ్రోనును స్వాస్థ్యముగా పొందగలిగి ఉన్నారు. దేవుని అందరి విశ్వాసం ఉంచి ఉన్నారు. దేవుడిచ్చేటువంటి వాగ్దానములు తన జీవితంలో నెరవేరుతాయని గొప్పగా నమ్మి ఉన్నారు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనములు మనం గమనించినట్టయితే, మనము మేలు చేయుట యందు విసుకక యందుము మనము అలయక మేలు చేసితి మేని తగిన కాలమందు పంట కోతుము. మరి యెఫున్నె కుమారుడైన కాలేబు గారు కెనజీయుడై ఉన్నప్పటికీ దేవుని అందు విశ్వాసం ఉంచి ఉన్నారు. అనేక పోరాటములలో ఆయన అలయక దేవుడి మీదే ఆధారపడి దేవుడిచ్చిన బలమును పొందుతూ గొప్ప విశ్వాసంతో ముందుకు వెళ్ళి ఉన్నారు. ఇశ్రాయేలీయులకు మరి విజయములు కలిగి ఉన్నవి. మరి వారు ఆ యొక్క దేశమును స్వాధీనపరచుకున్న తర్వాత ఇంకనూ కొంత భాగం మిగిలి ఉన్నది స్వాధీనపరచుకొనటానికి. ఆ ముందు తనకి ఎప్పుడైతే ఈ యొక్క ఆ ప్రాంతమును వారు విభజించుకుంటున్నారో, కాలేబు గారు మనవి చేసుకున్న రీతిగా తనకు ఆ యొక్క ప్రాంతము లభించి ఉన్నది. మనం కూడా కాలేబు గారిని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ఒక మంచి సాక్ష్యముగా భావించి మనము దేవుని అందరి విశ్వాసములో ఎదుగుతూ దేవుడిచ్చేటువంటి ఆజ్ఞలు మన జీవితంలో నెరవేరుతాయి, దేవుడిచ్చినటువంటి వాగ్దానములు మన జీవితంలో నెరవేరుతాయని గొప్ప విశ్వాసంతో ముందు కొనసాగి ఉన్నప్పుడు దేవుడు మనకి నూతన బలమును అనుగ్రహించి మనల్ని అనేక రీతిలుగా ఆశీర్వదిస్తారు. అలాగే మనం వేడుకున్నప్పుడు మన ప్రార్థనలకు కూడా జవాబు అనుగ్రహిస్తారు. ఈ సమయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రేమ స్వరూపి అయిన గొప్ప దేవ, ఈ యొక్క ఉదయకాల సమయమున శుభ సందేశం కార్యక్రమంలోకి మమ్మల్ని అందరినీ నడిపించుకున్నారు. స్తోత్రములు. వింటూ ఉన్న ప్రతి ఒక్కొక్క లిజనర్ను కూడా పేరు పేరున ఆశీర్వదించండి. ప్రతి ఒక్కొక్కరికి ఉన్న అవసరతలను మీరే తీర్చమని వేడుకుంటూ ఉన్నాం. మీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు ప్రభువ. మేము ఎప్పుడు కూడా మీ అందరి విశ్వాసం ఉంచి మీరిచ్చినటువంటి వాగ్దానములు మా యొక్క జీవితంలో నెరవేరుతాయని గొప్ప నమ్మకంతో మేము ముందుకు సాగేలాగున మీ యొక్క విస్తారమైన కృపను మా అందరిపై ఉంచి నడిపించమని వేడుకుంటూ ఉన్నాం. లిజనర్స్కు ఉన్న అవసరతలు మీ ముందు పెట్టుకుంటున్నాం ప్రభువ. అనారోగ్యంతో బాధపడుచున్న వారికి యేసునామం పేరిట స్వస్థతను దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. ఉద్యోగ ప్రయత్నములు చేస్తున్న బిడ్డలకు మంచి ఉద్యోగములను దయచేయండి. స్టూడెంట్స్గా ఉన్నటువంటి వారిని ఆశీర్వదించి తెలివితో జ్ఞానంతో వారిని నింపి వారికి మంచి భవిష్యత్తును దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. రానైన దినముల్లో రానైన కాలముల్లో మీ యొక్క కాపుదల మీ యొక్క భద్రత మాతో ఉంచి నడిపించమని ఈ చిన్ని ప్రార్థనను ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క బలమైన నామమున ప్రతిమాలి వేడుకొంచుంటూ ఉన్నాము తండ్రి, ఆమెన్.
1: విర్జల్లు రేడియో ద్వారా ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమము వింటూ ఉన్న మీకందరికీ ప్రభు నామమున శుభములు. ప్రతి వారం ఆదివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమములో మాతో పాల్గొని ప్రభు యొక్క దీవెనలు పొందాలని, ప్రభు సమీపంగా జీవించి ఆయనలో ఎదగాలని మీ గురించి ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభు యొక్క కృప ఎల్లప్పుడూ మీతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాము, ప్రార్థిస్తూ ఉన్నాము. మీకు ప్రార్థన అవసరతలు, ప్రార్థన మనవులు ఉన్నాయట్లా తప్పకుండా మాకు తెలియపరచమని కోరుతూ ఉన్నాము. మా ఈమెయిల్ అడ్రస్ subhasandesham@gmail.com. మరొకసారి చెప్తున్నామండి, subhasandesham@gmail.com. తిరిగి వచ్చే వారం శుభ సందేశం కార్యక్రమంలో మీరంతా పాల్గొని ప్రభు

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: మాటల బడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసిన అదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
0: కంసామిద.
1: బై
0: కంసామిదా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: అనే పావులా మెలికలు తిరిగిపోతున్నాడే.
1: ఏదో మీ అభిమానం అక్కాయ్.
2: Hey, don't stop dancing.

0: back up.
1: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
2: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets mein the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: కవురు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్,

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Sponsors of Bali 92.3 FM. If you'd like to find out how to get your own program on Bali 92.3 FM, send an email to contact@balimail.com or call 855-BALI-92, 855-265-5992.
8: The following program is brought to you by VJ Creations.

0: స్నాక్స్, స్వీట్స్ అండ్ పౌడర్స్ బే ఏరియా అండ్ సాక్రమెంటోలో అన్ని ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ లో లభ్యం. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా కమ్మగా తయారు చేయబడినవి అమ్మ చేతి వంట ఇప్పుడు మీ ఇంట్లో.
1: You know, being an NRI comes with so many responsibilities back home. But that's exactly why I use MyPursu. It's one simple app that connects me to everything I need in India. With MyPursu, I can send money instantly, make merchant payments through UPI, pay all my utility bills, and handle all my logistics through personal shopper, shipping, and mailbox services. All in one place. Their elder care service gives me real peace of mind. And whenever I need to travel, MyPursu even handles travel bookings, flights, buses, trains, quickly and conveniently.
2: MyPursu, one app. All services. Zero stress for NRIs. Download the MyPursu app today from the Play Store or App Store.
3: మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్, ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ ద స్పెషల్ ప్రైజింగ్. మరింత ఆలస్యం, కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ oassfremont.com.

0: స్నాక్స్, స్వీట్స్ అండ్ పౌడర్స్ బే ఏరియా అండ్ సాక్రమెంటోలో అన్ని ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ లో లభ్యం. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా కమ్మగా తయారు చేయబడినవి. అమ్మ చేతి వంట ఇప్పుడు మీ ఇంట్లో.
1: You know, being an NRI comes with so many responsibilities back home. But that's exactly why I use MyPursu. It's one simple app that connects me to everything I need in India. With MyPursu, I can send money instantly, make merchant payments through UPI, pay all my utility bills, and handle all my logistics through personal shopper, shipping, and mailbox services. All in one place. Their elder care service gives me real peace of mind. And whenever I need to travel, MyPursu even handles travel bookings, flights, buses, trains, quickly and conveniently.
2: MyPursu, one app, all services. Zero stress for NRIs. Download the MyPursu app today from the Play Store or App Store.
3: మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాసరీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విలేజర్లు అండ్ గెట్ అ స్పెషల్ ప్రైజింగ్. మరింత కన్ఫర్మ్ కాంటాక్ట్ us at 510-791-2422 or visit oassfremont.com.

0: out, party, caterings, yedena sare. The best vegetarian restaurant in the Bay Area. Chaat Bhavan, in multiple locations. For details, visit chaatbhavan.com.
1: Time is running out. Don't miss her chance to learn AI-powered training with Java, AIML, STET and Python. Limited seats. Real-time training, real results. Enroll now before it's gone. For details, visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates.
2: TNC apply.
3: ఫ్యామిలీతో కలిసి బయటికి డిన్నర్ కి వెళ్తే మనకి కావాల్సిందేంటి? చక్కని అంబియన్స్, లాట్స్ ఆఫ్ వెరైటీస్, ఫ్రెష్ గా చేసిన టేస్టీ ఫుడ్ అండ్ ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్. ఇదే మంత్రాన్ని ఫాలో అవుతున్న రెస్టారెంట్ మంత్రా ఇండియా.
4: మంత్రా ఇండియా
3: 288 క్యాస్టర్ స్ట్రీట్ ఇన్ డౌన్ టౌన్ మౌంటైన్ వ్యూ. 70+ మౌత్ వాటరింగ్ డిషెస్, క్లియర్వన్ కబాబ్స్, ఎలాబరేట్ బ్రంచ్, హ్యాపీ అవర్ స్పెషల్స్, డిన్నర్ బుఫే, ఫుల్ సర్వీస్ బార్, కేటరింగ్ సర్వీసెస్ అండ్ లాట్ మోర్. స్పెషాలిటీ షెఫ్ సర్వింగ్ స్పెషల్ డిషెస్ ఎవ్రీ సింగిల్ డే. For more details, visit MantraIndiaUSA.com. Mantra India.
4: Mantra India.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Bay Area, are you hungry? Are you hungry? Are you hungry? Head to Urban Indian Flavors in Sunnyvale for the ultimate grand buffet. Enjoy multiple cuisines under one roof. Urban Grill, Urban Biryanis, Urban Chaats, Curries, Hot Table Serve Naans. See today's real menu and buffet video at buffettoday.com. Join for daily lunch buffets or grand dinner buffets on Thursday through Sunday. We're also a proud catering partner of Shubham Halls. One destination, endless flavors. Urban Indian Flavors, Sunnyvale. Visit buffettoday.com and come hungry.
8: Namaste Bay Area, this is Tapsee Pannu and I'm excited to be the Grand Marshal for the AIA Swades India Labor Day San Jose on August 15th, organized by the Association of Indo-Americans and Bali 92.3 FM.
9: You are listening to Bali 92.3 FM, the exclusive radio partner of the AIA Swades Festival of India and Parade. To register for your free tickets, visit bali923fm.com.
10: Broadcasting live with 32,000 watts of power from the epicenter of Silicon Valley
11: to the most intelligent listeners in the world.
10: You're listening to America's Bollywood station.
11: Bali 92.3 FM.
10: KSJO San Jose.
11: San Francisco.
10: And Oakland.
11: A Silicon Valley Asian Media Group owned station.

0: స్నాక్స్, స్వీట్స్ అండ్ పౌడర్స్ బే ఏరియా అండ్ సాక్రమెంటోలో అన్ని ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ లో లభ్యం. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా కమ్మగా తయారు చేయబడినవి. అమ్మ చేతి వంట ఇప్పుడు మీ ఇంట్లో.
1: You know, being an NRI comes with so many responsibilities back home. But that's exactly why I use MyPursu. It's one simple app that connects me to everything I need in India. With MyPursu, I can send money instantly, make merchant payments through UPI, pay all my utility bills, and handle all my logistics through personal shopper, shipping, and mailbox services. All in one place. Their elder care service gives me real peace of mind. And whenever I need to travel, MyPursu even handles travel bookings, flights, buses, trains, quickly and conveniently.
2: MyPursu, one app, all services. Zero stress for NRIs. Download the MyPursu app today from the Play Store or App Store.
3: ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ ద స్పెషల్ ప్రైజింగ్. మరింత ఆలస్యం, కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ oassfremont.com.

0: listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
4: Congratulations, Ricky.
5: Thank you.
4: Putti, thank you kaadu. Koncham naaku some time istava? Neeto flirt cheyali. Nuvvu naato flirt cheyali. Koncham romantic ga, koncham energetic ga, koncham musical ga.

0: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసినదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
0: కంసామిద
1: బై
0: కంసామిదా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదంత ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit